0: సహాయ శూర నా అక్షీణ బలనో హరనొడనె హోరాడి పాశుపతవం పడెదవనో ఆగ్రహదొడెదురాగో అరిగలో నిగ్రహిసో వ్యాఘ్రనివనో ఉగ్ర ప్రతాపి
1: ಉಗ್ರಪ್ರತಾಪಿ ಸಭೆಯೊಳಗೆ ದ್ರೌಪದಿಯ ಸೀರೆಯನ್ನು ಸೆಳೆವಾಗ ಎಲ್ಲಿ ಅಡಗಿ